పాతు శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధ

శ్రీరామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ మమ చిత్తి పారాంద్ర జపే వినియోగాః అత కరణ్యాసః ఓం రామ అనుష్టాభ్యాం నమః ఓం రీం కర్ణీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం అనామికాభ్యాం నమః ఓం రౌం కనిష్ఠికాభ్యాం నమః ఓం రహ కరతరకరపిష్టాభ్యాం నమః అద అంగన్యాసః ఓం రామ హృదయాయ నమః ఓం రీం శిరసి స్వాహ ఓం రౌం శిఖాయై వసుడ ఓం రైం కవచాయ హుం ఓం రౌం నేత్రత్రయాయ వసుడ ఓం రాహ అస్త్రాయ పట అద ధ్యానం వామే కరే వైరవహం వహం తం శైలం పరిశృంఖలమాలయాఖ్యం దధానమాఖ్యామాత సువర్ణకరణం బదీజ్వరత్కుండలమాంజనేయం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రణయ కాలానల ప్రభాజ్వరత్కృతాపవస్త్రదేహాయ అంజనీ గర్భసంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవయక్ష రాక్షస గ్రహ బంధనాయ భూత గ్రహ ప్రేత గ్రహ పిశాచ గ్రహ శాకిని గ్రహ డాకిని గ్రహ కాకిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మ గ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోర గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాప్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం క్రీం క్రీం శ్రీం సర్వాన్ ఆకర్షయ ఆకర్షయ శత్రూన్ మార్దయ మార్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహ ఓం రాం రీం గ్రోం రైం గ్రోం రాహ ఫట్ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి కురు కురు హర హర హోం ఫట్ స్వాహ ఏకాదశ శతవారం జపిత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మారా

పాతు శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంద

శ్రీ రామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ మమ చిత్తి పారాంధ్ర జపే వినియోగాః అథ కరణ్యాసః ఓం రాం అముష్టాభ్యాం నమః ఓం రీం కరజనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం అనామికాభ్యాం నమః ఓం రాం కనిష్ఠికాభ్యాం నమః ఓం రహ కరతరకరపిష్టాభ్యాం నమః అథ అంగన్యాసః ఓం రాం హృదయాయ నమః ఓం రీం శిరసి స్వాహ ఓం రూం శిఖాయై వసుః ఓం రీం కవచాయ హుం ఓం రాం నేత్రత్రయాయ వసుః ఓం రాహ అస్త్రాయ పట అథ ధ్యానం వామేకరే వైరవహం వహం తం శైలం పరిశృంఖరమాలయాఖ్యం దధానమాఖ్యామాద సువర్ణభరణం పదీజ్వరత్కుండలమాంజనేయం నమో భగవతి విచిత్ర వీర హనుమతే ప్రణయకారానల ప్రభాజ్వరత్కృతాపవస్త్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవయక్షరాక్షస గ్రహ బంధనాయ భూతగ్రహ ప్రీతగ్రహ పిశాచగ్రహ శాకినీ గ్రహ డాకినీ గ్రహ కాకినీ గ్రహ కామినీ గ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోరగ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాప్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం హ్రీం క్లీం శ్రీం సర్వానాకర్షయ ఆకర్షయ శత్రూన్ మార్దయ మార్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహ ఓం రాం హ్రీం క్లీం క్లీం క్లీం రాహ ఫట్ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి కురు కురు హర హర హోం ఫట్ స్వాహ ఏకాదశ శతవారం జపిత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మహారాజ్.

కులారాజా కులేశ్వరి కుల సంరక్షణి మాత కౌలిక జ్ఞాన ప్రకాశిని వందే శ్రీ కుల పూజయ కులంబా కుల రక్షిణి వేద మాత జగన్మాత లోక మాత హితైషిణి ఆదిశక్తి సముద్భూత గ్రాహీ సంపూర్ణ జగత్ విశ్వబంధం మహాఘోరం త్రాహి మాం శరణాగతం త్రైలోక్య హృదయం శోభే దేవీ త్వం పరమేశ్వరి భక్తానుగ్రహకారిణి త్వం కులదేవీ నమోస్తుతే మహాదేవ ప్రియంకారి బాలనాం హితకారిణి కులవృద్ధి కరీ మాత త్రాహి మాం శరణాగతం చిదగ్రీమండల సంభూత రాజ్యవైభవకారిణి ప్రకటీతాం సురేశాని వందే త్వాం రాజగౌరవం త్వదీయే కులే జాతః త్వామేవ శరణం గతః త్వద్వత్సలోహం బాధ్యే త్వం రక్ష రక్షాధునా పుత్రం దేహి ధనం దేహి సామ్రాజ్యం ప్రదేహి మే సర్వదా అస్మాకం కులే భూయాతే మంగళానుశాసనం కులాష్టకమిదం పుణ్యం నిత్యం యః సుకృతి పఠేత్ తస్య వృద్ధి కులే జాతః ప్రసన్నా పరమేశ్వరి కులదేవి స్తోత్రమిదం సుపుణ్యం లలితం తథా అర్పయామి భవద్భక్త్యా త్రాహి మగేహిని శ్రీ కులదేవి స్తోత్రం శ్రీ కులదేవ్యాచరణ అర్పణం అస్తు సారేగామా కర్ణం.

హృదయం మధురం గమనం మధురం మధురాధిపతి మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం మధురం చరితం మధురం భ్రమితం మధురం మధురాధిపతి.